0: ఈమెను ఎందుకు రాయా? శక్తి తాపం నోకి ఎన్ని ఒకేసం నోకి
1: కాసుపర్
0: నోక్క
1: KPYT, KPYU, the voice of the Basta Yaqui tribe.